ట్రాక్ చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు, కాస్త నిత్యమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు. ఆ దాచుకున్నది దోచుకుంటే తప్పల పోతారు, తిత్తర పోతారు. నాను కూడా సజ్జాతానే.